ఎక చతుర నార కరకే సింగార్ ఎక చతుర నార కరకే సింగార్ మేరే మన కే ద్వార్ యా ఘుస